0: జను తగదిమి
1: పదని ధని రవమ షణ్ముఖ ప్రియ రాగమో పదబ పదబ పదబ నిగమ పదని దని దని దగ్గమ పదని దని నిద నిన్ నిద ని మదని
0: తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి
1: నిద నిద నిద నిద